ఐఎం ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. అథ వార్తాః. వియత్నాం దేశస్య ఫుక్వోక్ ద్వీపస్య సమీపే జాతాయాం స్పీడ్ బోట్ ఇత్యతస్యాం దుర్ఘటనాయాం దివంగతానాం పంచదశ భారతీయ పర్యటకానాం పార్థివావశేషాః స్వదేశం ప్రత్యానీతాః. వియత్నామస్థేన భారతీయ దూతావాసేన సామాజిక సంచారపటలె ప్రకాశితే ఏకస్మిన్ సందేశే ఉక్తం యత్ ఏతే పార్థివావశేషాః హో చి మిన్ నగరాత్ వియత్నాం విమానయాన సేవయా ముంబై నగరం అభ్యుపగతాః. గత శుక్రవాసరే ఫుక్వోక్ ద్వీపస్య సమీపే ద్వాత్రింశత్ భారతీయ పర్యటకాన్ చత్వారః స్థానీయ నౌకా కర్మచారిణశ్చ వహంతి స్పీడ్ బోట్ ఇతి ద్రుత నౌకా జలే నిమగ్నా జాతా. అస్యాం దుర్ఘటనాయాం పంచదశ పర్యటకాః దివంగతాః. దుర్ఘటనాయాం జీవితాః షోడశ జనాః అపి భారతం ప్రత్యాగతాః. ఏకః పర్యటకః అధునాపి వియత్నాం దేశె చికిత్సాలయే చికిత్సాం అధిగచ్చతి. అస్మిన్ మాసస్య ఆరంభే పశ్చిమ బంగాళస్య తటాత్ లుప్తా మత్స్యజీవినాం నౌకా బంగాళఖాత్యాం నిమగ్నావస్థాయాం ప్రాప్తా. అస్యాం దుర్ఘటనాయాం నవ మత్స్యజీవినాం నిధనం సునిశ్చితమస్తి. షడ్జనాశ్చ అద్యాపి అన్విష్యంతే. నౌకాయాం ఆహత్య పంచదశ మత్స్యజీవినః ఆసన్. రాష్ట్రపతిః ద్రౌపది ముర్ముః, ఉపరాష్ట్రపతిః సిపి రాధాకృష్ణన్వర్యః, ప్రధానమంత్రి నరేంద్రమోదీ చ దుర్ఘటనాం ఆలక్ష్య గహనం శోకం ప్రకటితవంతః. తైః దివంగతానాం పరిజనేభ్యః శోకసంవేదనాః ప్రకటితాః. వ్రణితానాం శీఘ్ర స్వాస్థ్యలాభాయ కామనాశ్చ కృతాః. ప్రధానమంత్రిణా ప్రధానమంత్రి రాష్ట్రీయ సహాయ కోశాత్ ప్రత్యేకస్య దివంగతస్య నికటతమ పరిజన